సమానాధిక వర్జిత సర్వోత్తుంగ సంగహీన సగుణ సకలేష్టన సకారిణి కావ్యలోలాయ కామేశ్వర మనోహర కామేశ్వర ప్రాణరాడి కామేశోత్సంగవాసిని